0: గారె గారె
1: నరబడసి
0: గారె గారె
1: ఏ సూర బదల
0: గారె గారె
1: ఏ అమ్మక మట్ట
0: గారె గారె
1: ఏ సూర కిదరది ఏ సూర ఇన్నాయ అది
0: ఎక్క చతుర నార
1: అమ్మ చోడగలది
0: ఎక్క చతుర నార
1: అమ్మ పకడక రకగది
0: మేదే మన్ కే ద్వార ఏ భూతత్ జా